శ్రీ రామలలా భగవాన్కి, శ్రీ ఆనందకంద భగవాన్కి, శ్రీ కౌసల్యానందన్ భగవాన్కి, శ్రీ దశరథనందన్ భగవాన్కి, శ్రీ కైకేయీనందన్ భగవాన్కి, శ్రీ సుమిత్రానందన్ భగవాన్కి, శ్రీ చారోభయ్యన్కి, శ్రీ హనుమాన్జీ మహారాజ్కి, శ్రీరామ జన్మభూమికి, శ్రీకృష్ణ జన్మభూమికి, శ్రీ కాశీ విశ్వనాథ్కి, శ్రీ అయోధ్యాధామ్కి, శ్రీ సరియు మహారాణికి, జగద్గురు స్వామి శ్రీ రామానందాచార్యజీ మహారాజ్కి, గోస్వామి శ్రీ తులసీదాస్ జీ మహారాజ్కి, సమస్త పూర్వాచార్యోకి, సర్వసంత వైష్ణవ భగవాన్కి, సత్య సనాతన ధర్మకి, గోమాతాకి, భారత్ మాతాకి, ప్రాతః